మదం నిఘామ శ్యామ సుందరం భవాంబునాథమందరం ప్రఫుల్ల కంజలోచనం మదాది దోషమోచనం ప్రలంబ వావో విక్రమం ప్రవో ప్రమేయ వైభవం నిశ

అతిశయ సంఘ కళ్యాణ గుణకరం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే.